హిమాలయకి గోధుమే ఆ ఫిల్మ్ను ఆ గీత్ సాంబర్షు ముఖేష్ణ స్వర్మ సంగీత్కార్ కళ్యాణ్జీ ఆనంద్జీ శబ్దరచన ఆనంద్ బక్షిణీ.